0: గారే గారే
1: కనబడదు
0: గారే గారే
1: సూరబద్దల
0: గారే గారే
1: అమ్మకు పట్టాలే
0: గారే
1: సూరకి తరది ఎన్నాయా అదో.